0: గారే గారే
1: ధర పడది
0: గారే గారే
1: సూర బట్టలు
0: గారే గారే
1: అమ్మకం పట్టాలే
0: గారే
1: సూరకి ధరది ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కన కరకగది మెగ మనకి